శ్రీ సూక్తం, శ్రీ రుద్రం, దుర్గా సూక్తం ఆరు దేవి మహాత్యం రంకు నంబే ముంగింగా ఇండియాని చెల్బ్యావు ఉంగెన్ స్ముబా అంచుని దక్పేవాలరంకు స్కీర్ అన్న జుథున్ ఖా ఆ నిరంగరా నమెన్ గిసుకు నంగాత్కపా ఉంగా అంగా బ్రహ్మ కమల్ డొమినికానని మెంబర్ సకాంతినన్ వమని జుథున్ ఖా ఆ నిరంగనా అంగ్ని నమస్కానికు ఓనా అగసాక్ ముకు ఇండియాని దక్పేవాలరంకు మంగసంగత్నగత దొంతం ఫుల్గిజన్ జుథున్ ఖాగపారంకు అంగా మథిలా అంగ్ని కసరా అసోంగ్ని మందిరం మేఘాలయకు ఆరామరం అరు నిథోగపా బ్యాప్రంగ్నా మంగసంగా మేఘాలయని మందిరంగరా సొక్కపారంకు నంబే సొక్క చక్కపా ఉంగా దాలు మన్ కిపత ఉంగా మేఘాలయని రూత్ బ్రిడ్స్రాంగ్ని గమన్ ఆగన్నా స్కింగా యన్ బోల్ని జతలరంగ్సి థారిగపా ఉంగా వారంకు వరా అదితా సదరం బా అదితా బుసిరని గిసేపు రికపా ఉంచా వారంకు రిక్నాగతా రూతా బుసిరంకు నంగా రబర్ బోల్ని జతలరంగ్సి చిరుంగ్రంకు దొలొంగ్ కాపతా రూతా బుసిరని జమాన్ను వరం మంగ్రాక్ పెగపా దొలొంగ్ ఫిల్లా వారంగరా తంగపా బోల్ని జాతులరంగ ఉంగా జెరంగన్ సోమే బుసి రేయాంగని జమాను బ్లాక్ పత్రురువా మేఘాలయని మందిరంగ్ని జాక్స్రా పనికు వారంగోనికొన్ నిక్నగతా మన్గిన్ యన్ ఉంగ్థెలైగపా అరు మందేని పక్రంగ్రికొన్ మైబా నంబేయకు దక్నా మన్ అనికు ఫరాకా యన్ అంచింగా సుంగ్ని అంచింగా గసాక్ని గామోంగా దావుదే మేఘాలయని రూత్ బ్రిడ్స్రాంగ్కుపా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ నెట్వర్క్కు నపాచినగత జాఖుకు దేంగా రుపేంగ్రం బుల్సి ఖారీరంగ్ దంగ్థాం రురువేంగని అసెల్ వా రూత్ బ్రిడ్స్రాంగ్బా బాంగా రాబియనిరంగ్కు చాగురుంగాహా వన్ దకపా సుమోయు మేఘాలయని మందిరం మనగ్రిక్బాగపా ఉంథలేగపా గామ్కు చుజోక్పేన్ రుపంగే రాఖీబాహా స్ఖాంగోదే వన్ దకపా రూత్ బ్రిడ్స్రాం బారితా గేదొంగా వారంకు మాసినగత ఆల్థువా ఉంచాచం ఇందీబా సుంగోని మందిరంగన్ వారంకు చందనికు దక్కహా అరు నిరోగ్ సుంసకహా దాలో సుంగ్ని మందిరం గీర్ చసకులుగ్న బతుకప్పా రూత్ బ్రిడ్స్రాంకు నిరోగ్ సుంసకింగా ముతాం దోలరం బుల్స్యాన్థియన్ వా దొలొంగరంగ్ని ఉపస్థాకు నిరోకింగా ఇందాకే వారంకు రుపంగే రక్కినగత చోల్కు థారియాహా వా రూత్ బ్రిడ్స్రాంకు రుపంగే రక్కినగత బుల్సి సత్పొంగానా బతెన్ అంథాంగ్ జంగి థంగానికు ఒన్ఖాంగపా హలీవార్నా యా బుల్సియో పద్మా అవార్డ్కు ఒన్గపాకు నాసిమాం నకెంగనో రుపేంగ్రాం నాసిమాం అవా రూత్ బ్రిడ్స్రాంగోనా సుంగ్రియాం గెన్సిమం ఓదే సోషల్ మీడియా ఓ నొక్సారాంకు మెసోకత్పాబో వారంగన్ గపన్ మందిరంకు యా మేఘాలయని దింగ్థాం మన్చాగపా దాక్పేవాల్నిగిమన్ వీనా స్కాట్కిన్ అంగ్ని కసరా అసుంగ్ని మందిరం అంచింగ్ సకాంథియన్ అంచింగ్ని అసుంకు రోంగ్థాలి రాఖీనాస్కా ఆరో సుంజున్ మరాంగ్ని నీథువాకు నిక్నాస్కా ఇందీబా అంచింగ్ని లూలావునికు సవా రోంగ్థాలతేంగా ఉనిగిమన్ దొందుకి చంచి రోంజా వారా సనిబా దక్కని ఖాంసా ఆరు వామంగన్ రోంగ్థాలతాయిగేన్ అన్ని బాంగా మందిరంగన్ చంచి రోంగా ఇందీబా మధ్యప్రదేశ్ని రాజ్గార్ డిస్ట్రిక్ట్ని బియావరావుని మతాం నోవా బీరాంగ్ వామంగ్ని లూలావునికు ప్లాస్టిక్ జాబోలరంకు రోంగ్థాలత్నగత మంగసుంగెన్బా ఉకు సౌబరం రోంగ్థాలతాయిగెన్ ఇన్ని చంచిగిజన్ వామంగన్ థాంగన్ సుంగజున్మా గుమ్మకునికు ప్లాస్టిక్ జాబోలరంగ్ ఆరు బోతోలరంకు కొల్లిగల్నా అబచింగహా జీకు జక్కలెన్ వామంగ్ ఇతారంకు థారియాహా దాల్లు జున్మాచి జక్కల్గపా బ్యాప్రంకు నిథువాత్నగత వా ఇతారంకు జక్కలెంగా ఆదితా జారంగ్నా స్కాంగ్ రాజ్గారు కిలో రచ్చాని రచ్చా ప్లాస్టిక్ రంకు మైబా నంబాతానా జఖల్స్కాహా చాంగ్సౌ సంజున్మాకు మూల్య తక్కాత్కపా ప్లాస్టిక్ రంగ్ దౌది వా నోబిరంగ్ని జుథున్ ఖా అని రంగ్చి సుంజున్మాకు నిథోత్స్కైంగాహా అంగా బియావరావుని నో అభిరంగ్నా అరు ఉనో జాక్ ఒన్ఫాగపా సకాంతినన్ అంగ్ని నమస్కానికు ఉన్నా అంగ్ని కసరా అసోంగ్ని మందిరం గణేష్ ఉత్సవ్ మన్యాని ఉంగ్నాగత అరితా సోమైరంగ్ దొంకు గెంచిమోబా వాణి గిమన్ అగాంచినగత బాగా నంకు దిదియాతహా గణేశాని బిమాంకు సింగనంగన్ థారేంగహని గిమన్ ఉని గిమన్ అగాంచినగత దిదియాతహా మాన్యాని బిమాంకు థారిగపారం ఆరు వాకో ఫల్లాస్ మాన్యు నంగ్చాప్కపా మందిరం మాన్యాని ఉన్నాస్ఖాంగన్ జాక్చాక్పులిగిజా కమ్రాంకు ఖైంగహని గిమన్ గణేశాని బిమాంకు నొక్థాంగ్నా సుంసాల్నా బ్రేంగన్ అసంథాంగ్ని అమ్మంగ్ అస్థేచి ఆరు అసంథాంగ్ని మందిరంగ్చి థారిగపారంకు బ్రే ఫాచినగత అంగా
মল মল পায়।